ం సర్వదృక్తావపదాతీతం బోధానందం స్మరామ్యహం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతన్వంతి దివ్యైస్తవై వేదై సాంగపదక్రమో